0: रेडियो मॉरिशस
1: 800 किलो हर्ट्ज पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: నమస్కారం ప్రియమైన శ్రోతలారా, మీ అందరికీ సౌందర్య లహరి కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. ప్రతివారంలాగే ఈ వారం కూడా ఆరోగ్యం, అందం, మానసిక ప్రశాంతత మరియు సంతోషకరమైన జీవన శైలి గురించి కొత్త విషయాలను తెలుసుకుందాం. అవునండి శ్రోతలారా, రేడియో మారిషస్ మీద మీరు వింటున్నారు సౌందర్య లహరి అనే కార్యక్రమం. మీ మిత్రురాలైన విష్మతో 12 నుంచి 12:30 వరకు మీ తోడుగా ఉంటాను. మధ్య మధ్యలో మీకు ఇష్టమైన మధురమైన పాటలు కూడా ఆస్వాదిస్తాము కలసిమెలసి. పరండి కార్యక్రమంతో మొదలు పెడుతున్నాం ఈ పాటతో.

రోజంతా ఒకే చోట కూర్చోవడం శ్రోతలారా ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రతి గంటకు కనీసం 2 లేదా 3 నిమిషాలు నడవడం చాలా మంచిది. అయితే నడవండి లేదా శరీరాన్ని కొద్దిగా సాగదీయండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు అలసటను తగ్గిస్తుంది.

శ్రోతలారా, చర్మానికి బయట నుంచి క్రీములు రాసుకోవడం ఎంత ముఖ్యమో, లోపల నుంచి శరీరాన్ని తగినంత నీటితో హైడ్రేట్గా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. తగినంత నీరు తాగడం వల్ల చర్మం సహజమైన కాంతిని పొందుతుంది.

0: ప్రతిరోజు మీకు ఇష్టమైన పనికి కొంత సమయం కేటాయించండి. పుస్తకం చదవడం, సంగీతం వినడం, తోట పని చేయడం లేదా నడకకు వెళ్ళడం ఇవి మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి.
1: సువి సువమ్మ సువి సువి.

ఆరోగ్యమనేది మనం కొనుక్కోలేని సంపద. దాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు చేసే చిన్న చిన్న మంచి అలవాట్లే నిజమైన పెట్టుబడి.

శ్రోతలారా, ఇంతటితోనే సౌందర్య లహరి అనే కార్యక్రమం పూర్తి అవుతున్నది. ఈ వారం చెప్పుకున్న చిన్న చిన్న చిట్కాల్లో కనీసం ఒక్కదానినైనా మీ దైనందిన జీవితంలో పాటించండి. వచ్చే వారం మరో కొత్త అంశంతో, కొత్త ఆలోచనలతో, మధురమైన పాటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. సెలవు, నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. స్వరాల వేదిక తెలుగు కార్యక్రమంలో వందనాలు స్వీకరించుకోండి. ప్రియమైన శ్రోతలారా, అనుకుంటున్నారు మీరు కుశలంగానే ఉన్నారు. అంటే జూలై నెల యొక్క 8వ తారీఖు వరకు చేరి ఉన్నాం. వారం యొక్క ప్రారంభం అంటే సోమవారం నుంచి ఇప్పటి వరకు వారం యొక్క మధ్య భాగం వరకు చేరి ఉన్నాం. బ్రహ్మాండకరమైన కాలాన్ని మీరు గడుపుకుంటున్నారని అనుకుంటూ సో మన నాటి కార్యక్రమం యొక్క తొలి పాట మీకందరికీ అంకితమిస్తూ ప్రారంభం చేస్తున్నాము.

శ్రోతలారా, మన ఈనాటి కార్యక్రమం వింటున్న మీకందరికీ ఇంకొకసారి అనేకానేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు సమర్పిస్తూ, ప్రియమైన శ్రోతలారా, మీరు చూస్తున్నట్టుగా మన ఈనాటి యొక్క కాలచక్రమం ఎంతో చక్కగానే, ఎంతో వేగంగానే తిరుగుతున్ను. మనం ఇక్కడ జూలై నెల యొక్క ద్వితీయ వారం వరకు చేరి ఉన్నాం. కదే, అదే ఆనందం, అదే ఉత్సాహం, అదే కుతూహలంతోనే ప్రతి ప్రసారంలో మిమ్మల్ని కలుసుకునే యొక్క సదవకాశం దొరికినందుకు ఎంతో నేను మీకందరికీ, ఏ విధంగా మీరు కూడా మన ప్రసారం కోసం వేచి ఉన్నందుకు మా ధన్యవాదాలు సమర్పించవచ్చు.

That's it, ladies and gentlemen. Mana inati Telugu karyakramam ite swarala vedika prasaram purti avutundi. Mottam ide 20 nimishala Telugu karyakramamlo maatu unnanduku ధన్యవాదాలు సమర్పిస్తూ అందుకనగా మన ఈనాటి కార్యక్రమం యొక్క ముగింపు వరకు చేరి అంటే 10:08 వరకు గద్యారుపు మూలు మాకు సూచిస్తూ అంటే కార్యక్రమం తప్పనిసరిగా మీరు మెచ్చుకున్నారని ఒక శుభ నమ్మకంతోనే శుభరాత్రి మీకందరికీ నమస్కారం.